0: స్వయం అవతల తీన అశుద్ధ బల యేసు స్వహంసకే నామేన ఫలయౌ
1: వెక్కే నమా కత్తిదా వెతిరేబే
0: ఈ హమలా కే తియాలే హమ
1: వెతిరేబే దే దే నవాస్తిదా హల్లెలూయా
0: ఇతెలియా మలా మాతి హనా హెలే కేతి లిహా మెలే మా తిలియాలే